0: ఉన్నారు, మహర్షి ఉన్నారు, లేకపోతే చేసిన తర్వాత మనం చేసేది
1: మనం చేసి తీసుకోవాలి.

ప్రకటించగా సమాచారం తెలుసుకున్న పురి గారు ముఖ్యమంత్రి సమాచారం కలిసి భారత ప్రతి శ్రద్ధ అనుదానం శ్రీ సాయి మోటార్ పేట్ ఎంట్రీ